0: నమో చంద్ర చంద్రే
1: నమో రాజ రాజే నమో ఇంద్రేంద్రే
0: నమో అంధకారే నమో తేజ తేజే
1: నమో బిందు బిందే నమో బీజ బీజే
0: నమో రాజసన్ తామసన్ శాంత రూపే
1: నమో పరమ తత్వ తత్వ స్వరూపే
0: నమో జోగ జోగే నమో జ్ఞాన జ్ఞానే
1: నమో మంత్ర మంత్రే నమో ధ్యాన ధ్యానే
0: నమో జ్యోతి జ్యోతే నమో జ్ఞాన జ్ఞానే
1: నమో పూజ పూజే నమో పాన పానే
0: నమో కలహకర్త నమో శాంత రూపే